0: నమో సార్వభూతం
1: నమో సర్వజ్ఞానం నమో పరమతానం
0: నమో సర్వమంత్రం నమో సర్వజాంతరం
1: నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం.

ఆప్య పాండ్య సహజని ఆప్య పూరుందే ఇక నీ దూతుమాయ్యుని రాంచండే ఇక నీ హాలి